మధుమాస చంద్రమా నీ ప్రేమధరమనెయెల్లి వైభోగ సిరియను కండే నన్నెదయ సింహాసనది నీ రాజ్యవాళిదే నీ నన్న బాళిన పుటదే అనురాగ కవి.